0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్జ్ మీద ఆర్ఎం త్రీ

0: 94.6, 98.2 megahertz. Me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
3: శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. తొలి రాగాలు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. శుభోదయం, స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ శుభ గురువారం నాడు యొక్క ఉదయపు సమయాన మేం ఇంకొకసారి మీ ఇంటి కిటికీ దగ్గరికి చేరి ఉన్నాం. ఒక చల్లనైన గాలిలా, అది ఒక చల్లనైన గాలిలా వచ్చినట్టే మనం చెప్పవచ్చు. అంటే ఈ ప్రసారంలో తప్పనిసరిగా మీ మనస్సులోకి మధురమైన మాటలతోనే, పాటలతోనే, ఇంపైన స్వరాలతోనే సమకూర్చిన పాటలు మీకోసం అంకితం చేయటానికి చేరి, సరే ఇంకా సమయాన్ని మాటల మీద వ్యర్థం చేయకుండా వినండి మన ఈనాటి తొలి రాగాలు కార్యక్రమం యొక్క తొలి పాట.

So, ladies and gentlemen, iti coffee break samayana I udayapu vela. Anukantunnanu evarevaru intlone unnaru oka kapu coffee oka manchi paata impaina swaralato koodina karyakramam konni andamaina gyapakalatone I menela yokka chivarainadi varam rojula varaku cheri unnam ide guruvaram naadu ante intakante manchi guruvaram అంటే నేను అనుకుంటున్నాను మీరు గడపాలని కోరుకుంటున్నాను అ స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ అండ్ ఏ హ్యాపీ అండ్ నైస్ థర్స్డే మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ

ప్రియమైనా శ్రోతలారా, ప్రేమ అనేది పెద్ద పెద్ద కానుకలతో సంబంధించినది కాదు. మన కోసం ఎదురు చూసే చిన్న మనస్సులో ఉంటుంది. కొన్ని ప్రేమలు గాలిలా ఉంటాయి, కనిపించవు కానీ మనస్సంతా తాకిపోతాయి.

వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. తొలి రాగాలు తెలుగు కార్యక్రమం మీరు వినబోతున్నారు. ఇక్కడ మీ మన RM3 రేడియో ఛానల్ మీద ఎవరెవరు ట్యూన్ చేయలేదు ఇంకా త్వరగా రండి. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇక్కడే ఆన్ 94, 95.6 and 98.2 MHz. అంటే తెలియదు అక్కడ మీ గ్రామంలో, మీ ప్రాంతంలో, అక్కడ ఆ దిక్కులో ఎలా కాలం ఉన్నది. అంటే ఈ ఉదయం అనుకుంది మబ్బులా, అంటే మబ్బులు కమ్ముకున్న మన మనస్సులో, మన హృదయంలో ఒక ప్రత్యేకమైన ఆశ ఉండాలి. వాతావరణం మారినట్టే జీవితం కూడా మారుతూ ఉంటుంది కదా. కొన్ని రోజులు వాన, కొన్ని రోజులు ఎండ, అదే జీవితం. నవ్వుతూనే ఉండండి, ఆ ఆనందం మీరు పంచిపెడుతూనే ఉండండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షేరింగ్.

శ్రోతలారా, ఈ సమయం ఎవరు ప్రయాణం చేస్తూ మన ఈనాటి కార్యక్రమం వింటున్నారంటే చాలామంది ఈ కార్యక్రమం కోసం వేచి ఉంటారు. ప్రతిరోజు ప్రతి ఉదయం

అనేకానేక ధన్యవాదాలు. అంటే మీ ఫ్రెండ్తోనే ఈరోజు ప్రయాణం చేస్తున్నారంటే మరవకండి. స్నేహం అంటే ప్రతిరోజు మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఎంత దూరంలోనున్నా మనసు దగ్గరగానే ఉండటం, ఇది కూడా ఫ్రెండ్షిప్గా అంటారు. జీవితంలో మంచి స్నేహితుడు ఉంటే ఏ కష్టం వచ్చినా మనస్సు ఒంటరిగా అనిపించదు. నిజమే కదా? సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండ్ లెస్ దెరి

అవునండి శ్రోతలారా, పెద్దలు అన్నట్టుగా అంటే మాకు ఇచ్చిన ఈ యొక్క సలహా అనుసారంగా జీవితంలో బాధలు వచ్చినప్పుడు ఓపికగా ఉండాలి. ఎందుకంటే సంతోషం కూడా వచ్చినప్పుడు

అప్పుడు ఏం చేస్తారు? కృతజ్ఞతగా ఉంటాడు కదూ. అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా, కష్టాలు వచ్చినా, కాలం ముందు అది కూడా చిన్నదైపోతుంది.

0: and audio once more.
1: సో లేడీస్ అండ్ జెంటల్మెన్, ఎవరెవరు మన నాటి కార్యక్రమంలో ఇప్పుడిప్పుడే జాయిన్ చేస్తున్నారు, సో వందనాలు, స్వాగతం ఇంకొకసారి. సో గుర్తించుకోండి, ఇట్స్ హ్యాపెనింగ్ మన RM3 రేడియో ఛానల్ మీద విత్ యువర్ ఫ్రెండ్ రాజేంద్ర ఇక్కడ. అండ్ ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్పాలంటే, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆల్వేస్ ఉదయం 8 to 9 ఆన్ 94.6 and 98.2 MHz. సో దాట్ సెట్ ఆల్ అబౌట్ ద గుడ్ మ్యూజిక్. ఇక్కడ మన నాటి కార్యక్రమంలో కొన్ని పాటలు చెవులకు వినిపిస్తాయి, ఇంకా కొన్ని పాటలు నేరుగా మనస్సుని తాకుతాయి.

కదూ ఒక మంచి పాట 1000 మాటలు చెప్పలేని భావాన్ని ఒకే ఒక క్షణంలో చెప్పేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ మ్యూజిక్ అండ్ దట్స్ అబౌట్ లవ్లీ మ్యూజిక్.

0: జ్ఞాపకం సార్ రెండు తల మిశ్రు కాళ్ళు మనిషి చూడడం చేశాడు అని సార్ కూడ దొరికితే ఇస్తాం కదా ఉంచుకుంటామా ఏ ఇచ్చారా ఏ నువ్వు రారా
1: సార్ మిన్న నా అనదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్ గట్టిగా వెతికాను

0: లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తా.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవ్వదు.